0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలకేంటి?
1: మాటలు పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ అన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్

0: back up.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: At balimail.com or call 855-BALI-92 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.
9: Dashara Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
10: Event highlight: 40 feet Ravan Dahan, spectacular fireworks,
9: Ram Leela, Rath Yatra, also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
10: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
9: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
11: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
12: TNC apply. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్ డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
1: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లుల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, మైసూర్, మ్యాంగళూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October. శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్ అన్ ఈవెంట్ by my square feet.
4: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At USmile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases. With a board-certified orthodontist, Dr. Chaya Kamath, and general dentist, Dr. Puppala, we're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
3: USmile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunovu kosam.
5: Hi everybody, I'm Katrina Kev.

0: ఒక్కసారి మనుపులు ఆలోచింపచేసే ఆటలు, ఆనందింపచేసే బహుమతులు, వీటన్నిటినీ కలబోసి ప్రతి బుధవారం మీకోసం మేము తీసుకొస్తున్న మీ ఫేవరెట్ షో అష్టా చెమ్మా. నేను మీ హోస్ట్ శ్రీదేవి.
1: నేను సతీష్. మా ప్రోగ్రామ్ ని ఆన్లైన్ వినాలంటే birijallu.com కి వెళ్ళండి. రైట్ సైడ్ మీద ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే అన్ని రకాల యాప్ స్టోర్స్ నుంచి ఒకే ఒక్క పదం అండి విరిచల్లు యాప్ డౌన్లోడ్ చేయండి. 24 గంటలు తెలుగు పాటలు వినవచ్చు, ఏరియాలో జరుగుతున్న సంగతి అన్ని తెలుసుకోవచ్చు. అదే కాకుండా మీ కార్ లో H2 ఉందంటే సెట్ చేస్తే సేమ్ థింగ్, యూ కెన్ లిసన్ టు us 24 అవర్స్. మర్చిపోకండి. అండ్ శ్రీదేవ్ గారు, ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం, ఏమైనా ఆలోచించారా?
0: ఆలోచించాను. సో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది రోడ్ల మీద, సో పెట్రోల్ ధరలు చాలా పెరిగిపోయినాయి. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే అమెరికాలో కార్ కల్చర్. సో కార్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. సో వీటన్నిటి గురించి ఆలోచిస్తే అసలు ఈ కార్లు ఎక్కడి నుంచి మొదలయ్యి ఏంటి వీటి కథ, వాటి గురించి కొంచెం మాట్లాడదామని నేను అనుకున్నాను. మీరేమంటారు?
1: ఓకే, మీరన్నాక కాదనడానికి ఏముంది. సో మనకి అమెరికాలో కార్ కల్చర్ ఎలాగో ఉందండి, హైవే నెట్వర్క్ ప్రపంచాన్ని మార్చేసింది మొత్తానికి, అంటే రోడ్లు కట్టేసి ఇది అది. ఇండియాలో అయితే కార్ అంటే అదొక స్టేటస్ సింబల్ కూడా. ఇట్స్ నాట్ జస్ట్ అ రెగ్యులర్ వన్, రైట్? లైక్ అన్ ఎంటైర్ ఫ్యామిలీ డ్రీమ్ అండ్ ప్రైడ్ వన్స్ అపాన్ ఎ టైమ్. నౌ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీబడి ఉద్యోగం చేస్తున్నాం అంటే ఈఎంఐలు కట్టుకుంటూ కార్లు కొనుక్కునే ప్రభావం రోజులకు వచ్చేసాం. కానీ సో ఇవాళ మనం కార్ల గురించి కొంచెం మాట్లాడుకుందాం. అండ్ మాకు కాల్ చేయాల్సిన నంబర్ 877-265-5992. నంబర్ ఇంకొకసారి అండి, 877-265-5992. శ్రీదేవ్ గారు
0: చెప్పండి,
1: మీరు ప్రశ్న అడిగేయడానికి రెడీగా ఉన్నారా?
0: రెడీగా ఉన్నాను. సో దానికి ముందు ఒకసారి మరొకసారి మళ్ళీ ఫోన్ నెంబర్ చెప్దామని అనుకుంటున్నాను. మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నారు ఇవాళ. నెమ్మదిగా వినిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు కాదు వినిపిస్తున్నారు. సో కొంచెం గట్టిగా, కొంచెం కార్ అనగానే ఎక్సైట్మెంట్ చూపించాలి కదండి.
1: అవునండి
0: కదా. సో వినిపిస్తుంది. సో 877-265-5992 కాల్ చేసేయండి, 877-265-5992. సో ఇందాక సతీష్ గారు చెప్పినట్టుగా ఇండియాలో కార్ అంటే మనం పెరిగేటప్పుడు కార్ అనేది ఒక స్టేటస్ సింబల్. ఇప్పుడు కార్ ఇస్ అ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఓన్లీ. అంటే ఎందుకంటే అందరికీ కారు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీగా వాళ్ళకు ఒక కారు ఉండాలి అనేది ఇప్పుడు ఇండియాలో కూడా నార్మల్ అయిపోయింది. జస్ట్ లైక్ హియర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఎన్ని ఉన్నా కూడా ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా మనకి తెలుసు కాబట్టి. సో కార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేద్దాం అనుకున్నాను. మరి కార్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఏంటి, ఎస్పెషలీ ఇక్కడ అండి యుఎస్ లో గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. 1908 1908లో హెన్రీ ఫోర్డ్ క్రియేట్ చేసి మోడర్న్ అసెంబ్లీ లైన్ సిస్టమ్ ద్వారా కామన్ పీపుల్కి కార్ని ఎఫర్టబుల్గా మార్చేసి వరల్డ్ ఫేమస్ కార్ మోడల్ తయారు చేశారు ఒకటి. సో మరి ఈ వరల్డ్ ఫేమస్ కార్ మోడల్ ఏంటి? సో హెన్రీ ఫోర్డ్ గారు కామన్ పీపుల్ కోసం తయారు చేసిన వరల్డ్ ఫేమస్ కార్ మోడల్ ఏంటి? దట్ ఈస్ ది క్వశ్చన్. సో నేను మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఇస్తాను, మీరు దాంట్లోంచి పిక్ చేసుకోండి చాలు. సో మస్టాంగ్, థండర్బర్డ్, మోడల్ ఏ అండ్ మోడల్ టి. వన్ మోర్ టైమ్. సో 1908లో హెన్రీ ఫోర్డ్ క్రియేటెడ్ అ కార్ ఫర్ కామన్ పీపుల్. So, what is this model? The world famous car model. Is it a Mustang, Thunderbird, Model A or Model T? So, pick one answer. Call us at
1: 877-265-5992. So, that's why we're talking about cars. We're talking about cars. We're talking about a car. We're talking about a full joy.
0: Okay.
1: Let's play the song and play one. Let's do it.

వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. మరి ఇవాళ మేము వచ్చేసామండి మీకోసం, వి టాకింగ్ అబౌట్ కార్స్. సో కార్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ముందర ఎలా స్టార్ట్ అయినాయి, అట్లీస్ట్ యుఎస్ లో ఎప్పటి నుంచి కార్స్ స్టార్ట్ అయినాయి, అంటే వాట్ ఈస్ దిస్ లగ్జరీ కార్స్, అంటే కార్స్ అంటేనే లగ్జరీ అప్పట్లో, విచ్ ఈస్ 1900s లో. ఆ తర్వాత హెన్రీ ఫోర్డ్ అని ఒక ఆయన వచ్చారు. సో ఆయన కామన్ పీపుల్ కోసం కార్స్ తీసుకొచ్చేసారు. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో కామన్ పీపుల్కి అఫోర్డబుల్గా ఉండే ఒక ఫేమస్ వరల్డ్ ఫేమస్ కార్ మోడల్ ఏంటి అని అడిగాను. సో చాయిసెస్ మస్టాంగ్, థండర్బర్డ్ అండ్ మోడల్ ఏ అండ్ మోడల్ టీ అని చెప్పాను. సో మీకు తెలిస్తే కనుక కాల్ చేయండి 877-265-5992. సో మరి అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ అండ్ బాలీ 92.3 FM ప్రజెంట్స్ దసరా దివాళీ ధమాకా. So this is happening on October 17th. DDD is happening on October 17th in Fairgrounds, Pleasanton Fairgrounds. So Bay Area lo దసరా దివాళీ ధమాకా తెలియని వాళ్ళు ఉంటారని నేను అనుకోను, ఎందుకంటే సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్లీ యునీక్ వే ఆఫ్ సెలబ్రేషన్. సో 10-foot-tall Durga idol, disco dandiya and 25 food booths and 150 vendor booths and isari hanuman chalisa sahasrapat and radha yatra untundi, sindur khela undabothundi, mahamangalarati and many more and cultural programs throughout the day. So morning 11:30 nunchi night 11:30 varaku programs untayandi. So మీ పిల్లల అందరూ చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు, పిల్లలందరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ లో. అంతేకాకుండా చాలా మందికి అండ్ చాలా మంది పిల్లలకి పెద్దవాళ్ళకి హనుమాన్ చాలీసా అనేది రాకుండా ఉంటుంది అని నేను అనుకోను. అండ్ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ లవ్ టు డూ ద హనుమాన్ చాలీసా అండ్ సహస్రపత్ అందరూ కలిసి ఈసారి హనుమాన్ చాలీసా ఒక ప్లాట్ఫామ్ మీద పాడే అవకాశం ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ రథయాత్ర అండ్ మనకి దసరా వచ్చిందంటేనే బెంగాలీస్కి స్పెషల్గా కుంకుమ కేలా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ బెంగాలీస్, ఈవెన్ దో ఇట్ ఈస్ అ బెంగాలీస్ ట్రెడిషన్, బట్ ఎవ్రీబడి లవ్స్ టు ప్లే కుంకుమ కేలా. అండ్ డాండియా ఈస్ హ్యాపెనింగ్, అండ్ డాండియా అండ్ రాస్ గర్బా ఈస్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్ ఇన్ దసరా దివాళీ ధమాకా. సో రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్, గో టు AIAEvents.org అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. అండ్ very nominal entry ticket is going to be there, and the most and biggest thing people look forward for

0: have a good food and play Kumkum Kela and also Dandiya and end with the Ravan Dahan and the fireworks. So that is the entire program. And of course, Mahamangalarti for Lakshmi Puja also will be there. So Adi, Satish Garu, so inni programs ఒకే రోజు జరగబోతున్నాయి, ఒకే ప్లేస్ లో జరగబోతున్నాయి, ఎక్కడ అంటే ప్లెజంటన్ ఫేర్ గ్రౌండ్స్.
1: సో అదండి ఇవాళ మనం రేడియో షోలోని కార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా శ్రీదేవ్ గారు అడిగిన ప్రశ్న, 1908లో హెన్రీ ఫోర్డ్ గారు క్రియేట్ చేసిన మోడర్న్ అసెంబ్లీ లైన్ ద్వారా వచ్చిన మొదటి కార్ విచ్ బికేమ్ ప్రిటీ అఫోర్డబుల్ ఫర్ ఎవ్రీబడి ఏంటి అని అడిగాము. సో ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, మోడల్ టీ, ఏ, థండర్ బర్డ్, ఇంకా మస్టాంగ్. శ్రీదేవ్ గారు నేను ఆన్సర్ చెప్పేద్దాం అనుకుంటున్నాను.
0: చెప్పేస్తారా?
1: ఇంకా చెప్పే ముందు శ్రోతలందరికి ఇంకో ప్రశ్న, టెస్లాలో ఉన్న మోడల్స్ ఏంటేంటి ఉన్నాయో నాకు కాల్ మాకు కాల్ చేసి చెప్పండి. టెస్లాలో ఉన్న మోడల్స్ ఏంటి, ఇండియాలోని లేటెస్ట్ సే కామన్ మ్యాన్ కార్ అనగానే ఏ కార్ గుర్తుకొస్తుంది, ఇది
0: రెండు క్వశ్చన్స్. టెస్లాలో ఉన్న మోడల్స్ అఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, మీ అందరి దగ్గర ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓన్ ద టెస్లాస్ అండ్ వాళ్ళందరికీ ఆ మోడల్స్ తెలుసు. సచ్ ఈజీ క్వశ్చన్. సో నేను ఫస్ట్ కార్ అడిగితే సతీష్ గారు లేటెస్ట్ కార్ మోడల్స్ గురించి అడుగుతున్నారు. సో అండ్ ఇండియాలో కామన్ మ్యాన్ కార్ అంటే ఏం గుర్తొస్తుంది, అండ్ ఆల్సో మీరు ఫస్ట్ ఓన్ కార్ అంటే మీ ఫాదర్ కానీ ఫ్యామిలీ కానీ మీరు కానీ ఇండియాలో ఫస్ట్ కార్ ఏది ఎక్కారు, నడిపారు, సో మీకు మీ మెమరీస్ ఏంటి దాని గురించి, సో కూడా కాల్ చేయొచ్చు 877-265-5992. సో సతీష్ గారు కామన్ అంటే ఇది కామన్ మ్యాన్కి, యుఎస్లో కామన్ మ్యాన్ అఫోర్డబుల్ కార్ అంటే ఐ థింక్ ప్రైజ్ డ్రాప్ రెవల్యూషన్ తీసుకొచ్చింది కూడా ఫోర్డే కదా.
1: అవునండి. సో ద ఆన్సర్ చెప్పేద్దాం అనుకున్నాను, మోడల్ టీ అని రిలీజ్ చేశారు. సో దిస్ వాజ్ ఇన్ 1908 అండ్ టిన్ లిజీ పేరు మీద, సో దాట్ వాస్ ద పర్సన్ బిహైండ్ ఇట్. ఇట్ ర్యాన్ ఫ్రమ్ 1908 నుంచి 1926 వరకు, ఆల్మోస్ట్ 1927 వరకు 15 మిలియన్ అండి మోడల్ కార్స్ సెల్ అయ్యాయి, అమ్మారు. ఆటోమోటివ్ ఇండస్ట్రీ అప్పటిదాకా అంత పేరు ప్రఖ్యాతలు లేవు, కార్లు ఆ వాల్యూమ్లో జనరేట్ చేయడం అలాంటివన్నీ లేదు, అక్కడి నుంచి మారిపోయింది. అండ్ అంత మునుపు దాకా కార్లు ఎలా తయారు చేసేవారు అంటే ఒక్కొక్కటి తయారు చేసేవారు, అంటే ఒక రోజు కూర్చొని ఓకే ఈ కార్ తయారు చేద్దాం పక్కకు తీద్దాం అలా చేసేవారు. అతను వచ్చి మొత్తం ప్రొడక్షన్ లైన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఐ థింక్ ఆల్మోస్ట్ లైక్ ఒక సింగిల్ కార్ స్టార్టింగ్లోని 12 గంటలు పట్టేదండి తయారు చేయడానికి, అంటే ప్రొడక్షన్ లైన్లోని ఒక మూల నుంచి ఇంకో మూల దాకడానికి. దెన్ ద కార్ ఇస్ రెడీ ఫ్రమ్ దేర్ 12 అవర్స్ నుంచి 93 మినిట్స్కి పట్టుకొచ్చారు. సో ఆల్మోస్ట్ లైక్ అండర్ లైక్ 90 మినిట్స్ అనుకోండి, 90 మినిట్స్ అంటే గంటన్నరలో కార్ తయారు చేయగలరు, అన్ని పార్ట్లు కరెక్ట్గా ఉండి కరెక్ట్ చోట్ల పెడితే టకా టకా గంటన్నరలో కార్ వస్తుంది. ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ మచ్ మోర్ ఎఫిషియంట్ నౌ than the 93 minutes. And also another thing ante ipudu maatladutunte gurtukochindi, Toyota is the only company which can endante production line lanni oka model ki tayar chestarandi, let's say ee model lapte aa model. Toyota was the first company in the world which decided it can do 2 models on the same line. So that was a huge revolution at that point of time. Ante ent avutundante carlu production line lo tayar chestinappudu ఒక మోడల్ ఉంటుంది కదా, అది అనుకోకుండా ఎక్కువ ఆర్డర్లు రాలేదనుకోండి ఆ లైన్ అంతా ఖాళీగా ఉంటుంది, ఆ ప్లాంట్ అంతా ఖాళీగా ఉంటుంది.
0: సో వేరే మోడల్ చేసేస్తారు అక్కడ,
1: వేరే మోడల్ చేయాలంటే మొత్తం మార్చాల్సి వస్తుంది. సో యూ కాంట్ యూస్ ద సేమ్ లైన్. సో ఇట్ సో హ్యాపన్ టెస్లా సారీ టయోటా ఇలాంటి కష్టాలు వచ్చాయి, ఏంటి మనం ఇంత అనుకున్నాము వాల్యూమ్ రాలేదు, నౌ హౌ డు వి స్విచ్ టు అనదర్ వన్ అంటే, దెన్ దే వర్క్డ్ ఆన్ దిస్ వన్ వేర్ from the same production line they could deliver 2 different cars. And Toyota is known for its innovation and manaki even ivala kuda manam chuste ganaka capability maturity model ilantvanni maatladtam kada, ivanni lot of these software lo unna technologies or the let us say processes came from the manufacturing industry and cars was pretty much the main one. Inka శ్రీదేవ్ గారు మనం ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం కదా మోడల్ టీ, మీ ప్రకారం ఎంత ఉండి ఉంటుంది కారు విలువ, అప్పుడు ఎంత పెట్టుకొని ఉంటారు, ఒక నంబర్ చెప్పండి
0: అప్పుడా? 500
1: అబ్బా ఏంటి 100లా, ఇవాళ రేపు గ్యాస్ కొట్టిస్తే 500 అవుతుందండి.
0: 1900 గురించి మాట్లాడుతున్నామండి, 5000 అని చెప్దాం అనుకున్నా. 5000

0: 1900 లో ఏంటి అని వందలకు వచ్చాను. ఎందుకంటే ఐ రిమెంబర్ ఈవెన్ బ్యాక్ ఇన్ ఇండియా ఆల్సో, అప్పుడు మా ఫాదర్ అంతకు ముందు వాళ్ళ చిన్నప్పుడు గురించి మాట్లాడితే 10 పైసలు ఉంటే ఇది వచ్చేది, లేకపోతే రూపాయి ఉంటే ఇలాగా, రూపాయి ఉంటే అప్పుడు 1000 రూపాయలు ఉన్నట్టు అంట జేబులో. సో అలా చెప్పేవాళ్ళు. సో అలా అందుకని ఒక 0 తీసేసి 500 చెప్పాను.
1: అబ్బా కరెక్ట్ గా చెప్పారండి. సో when it started it was $850 in 1908 you could buy a car for $850.
0: Wow.
1: Mostly manam ippudu oka nelaki gas kantha kachu
0: pottam. Very true. Having a gas price is $6-$7.
1: అది సో ఇదంతా 850కి మొదలెట్టి ఆల్మోస్ట్ లైక్ ఒక 12 ఏళ్లలోనే ది బ్రాడ్ డౌన్ ద ప్రైస్ టు 300. నాకు తెలిసినంత వరకు కార్ ప్రైసులు కిందకెళ్ళడం, మీదకెళ్ళడం తప్ప
0: కిందకెళ్ళడం.
1: సో ఇంకా ఒకే కలర్ ఉండేదండి. దేర్ వాజ్ ఓన్లీ వన్ ఇంకా లేదు. సో హెన్రీ ఫోర్డ్ నడితే యూ కెన్ హ్యావ్ ఎనీ కలర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ బ్లాక్ అనేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. సో సో ఎందుకంటే ఆ పెయింట్ ఏంటంటే ఆ బ్లాక్ కలర్ వేస్తే పెయింట్ తొందరగా ఎండిపోతుంది. సో దే వాంటెడ్ టు బ్రింగ్ ద కార్స్ అవుట్ ఫాస్టర్ ఫ్రమ్ ద అసెంబ్లీ లైన్. సో దాట్స్ ద రీజన్ దే జస్ట్ స్టక్ టు బ్లాక్ అండ్ దెన్ దే డిడ్ దాట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్.
0: So they had only black cars.
1: సో అందుకే బ్లాక్ అండ్ వైట్ లోని న్యూయార్క్ లోని అప్పుడప్పుడు వీడియోలు కనిపిస్తూ ఉంటాయి పాతవి. ఎప్పుడో అవి నేను బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి ఎందుకంటే ద రీల్ ఆర్
0: ద ఫిల్మ్ ఇస్ బ్లాక్ అండ్ వైట్ అనుకున్నారు మీరు. ఓకే ఓకే ఓకే.
1: కాకపోతే ఇప్పుడు తెలిసింది ఏంటంటే మనకి కలర్ ఉన్నా కూడా దాంట్లో
0: బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు చూస్తే కనుక ఓన్లీ ఎల్లో కనపడతాయేమో. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్యాబ్స్ ఏ ఉంటాయి న్యూయార్క్ సిటీలో.
1: యా సో అదండి. మీరు వింటున్నారు అష్టాచమ్మ, మీ హోస్ట్ సతీష్ ఇంకా శ్రీదేవి తోటి. ప్రతి బుధవారం సాయంత్రం వినవచ్చు. ఈ రోజు మనం కార్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ కార్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఆల్మోస్ట్ మొదటి కార్ ఇన్ అమెరికా గురించి మాట్లాడడం, అంటే మాస్ ప్రొడక్షన్ గురించి. సో శ్రీదేవి గారు, నెక్స్ట్ ప్రశ్న ఏం అడుగుదాం అనుకుంటున్నారు?
0: ఆఫ్కోర్స్ అండి, మీరు క్వశ్చన్ చేసి ఉండాలి పాటికి. ఎందుకంటే మనం యుఎస్ లో మొదటి కారు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో మరి మరి ఇండియాలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిన కార్ ఏంటి? The first manufactured car in India.
1: Okay, chapandi.
0: So, aa choice nene isthanu.
1: Ayya, India lo car lu kuda choice isthunnara? Ade, akkade doubt vachi konjam aapeddam anukoni prayatninchanu. Kani vandi.
0: Kaadule, koncham change isthanu. Car kaadu kani, car company.
1: Okay.
0: So, ee car company start chesindi first car ani.
1: Okay.
0: హిందుస్థాన్ మోటార్స్, ప్రీమియర్ ఆటోమొబైల్స్, మారుతి, మహేంద్ర.
1: ఓకే ఓకే
0: ఓకే. సో హిందుస్థాన్, మారుతి, మహేంద్ర ఆర్ ప్రీమియర్ ఆటోమొబైల్స్, సో ఈ నాలుగిట్లో ఏ కంపెనీ ఇండియాలో ఫస్ట్ కార్ని తయారు చేసింది? ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ కార్ ఇన్ ఇండియా, విచ్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ వాట్ ఇయర్ ఆల్సో, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యు నో. నేను చెప్పిస్తాను బట్ మీకు తెలిస్తే చెప్పండి. కాల్ చేయాల్సిన నెంబర్ అదే 877-265-5992.
1: సో అదండి, మనము ఇవాళ కార్ల గురించి మాట్లాడుకుంటున్నాం. కారు ధూమశకట వాహనం అనేసి మనము, అంటే కార్ కి తెలుగులో కరెక్ట్ గా 1-to-1 ట్రాన్స్లేషన్ లేదు. ధూమశకట వాహనం ఏదన్నా అవ్వచ్చు,
0: రైల్ కూడా అవ్వచ్చు కదా, ఎనీథింగ్, పొగ వదిలే వాహనాన్ని ధూమశకట వాహనం అంటారు. నాకు టంగ్ ట్విస్టర్ అయిపోయింది.
1: దానికి ఏముంది, మనం తిరుగుదాం అని ఆల్రెడీ ఒప్పేసుకున్నాం కదా కిందట వారం.
0: అంతే అంతే, తెలుగు రాకపోతే మనమే తిరుగుతాం.
1: యా, ఇంకొక పాట వినొద్దాం అండి. లెట్ అస్ ప్లే అనదర్ సాంగ్.

0: వెల్కమ్ టు విరిజల్లు. లెట్స్ టేక్ ఎ కాల్. హలో విరిజల్లుకి స్వాగతం.
1: హలో అండి, సీజన్స్ గ్రీటింగ్స్.
0: హాయ్ అమర్నాథ్ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా.
0: చెప్పండి, ఏం ఆన్సర్ చెప్దామని కాల్ చేశారు?
1: హిందుస్థాన్ మోటార్స్ అనుకుంటారు, మాది బిర్లాది, అంబేద్కర్ కార్.
0: ఏం కార్ అండి, ఏం కార్ అన్నారు?
1: అంబేద్కర్, అంబేద్కర్.
0: ఓకే, సో అంబాసిడర్ అంటే
1: కింగ్ ఆఫ్ ది కార్స్ అని కొంచెం మహారాజా స్టైల్ ఉండేది. దాంట్లో డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి, డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి, తర్వాత ఏసీ కూడా
0: వచ్చినాయి.
1: ఇక ప్రీమియర్ ఏమో అప్పుడు ఫియట్ అని ఫస్ట్ ఉండేది, తర్వాత ప్రీమియర్ అని చెప్పి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది ఇటాలియన్ ఫియట్. ఇంకోటి స్టాండర్డ్ గాజల్ ఒకటి వచ్చిండే,
0: ఏంటండి నాకు తెలియదు,
1: 12,000 కార్ ఉండే అప్పుడు నా జ్ఞాపకంలో.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్
2: సార్. 10,000 కార్ అంటే ఇప్పుడు సంవత్సరానికి 10,000 గ్యాస్ మీద ఖర్చు పెడుతున్నాం సార్.
1: అవును, అప్పుడు గ్యాస్ ఎంత? చాలా 1 రూపాయి ఉండే.
2: అబ్బా,
1: 1 రూపాయికి పెడితే అక్కడ కోకో కోలా బాటిల్ కూడా వచ్చేది.
2: ఇది ఆహా, బిఫోర్ ద బ్యాన్, బిఫోర్ ది స్టాప్ కోకో కోలా ఇన్ ఇండియా. ఓకే ఓకే,
1: బిఫోర్ అండి.
2: 70s లోని, సో కోక్ ఐబిఎం వీళ్ళందరూ ఇండియాలో ఉండేవారు. అండ్ ఇన్ ఐ థింక్ లేట్ 70s దే డిసైడెడ్ నాట్ టు అలౌ ఫారిన్ కంపెనీస్ టు వర్క్ ఇన్ ఇండియా, బ్యాన్ చేశారు. అప్పటి నుంచి ఏంటంటే దే డిడ్ లైక్ 51%, 49% స్టేక్ ఉండాలి, అంటే మెజారిటీ షుడ్ బి బై అన్ ఇండియన్ కంపెనీ అండ్ మైనారిటీ క్యాన్ బి దెమ్. సో 41-59 లో, అదే మనది 51, ఇండియాది 51, 49 లో తయారు చేశారు. సో
1: అలా అప్పుడే 77 ఈ థమ్స్ అప్ ఇవన్నీ వచ్చినాయి, లోకల్ బ్రాండ్స్ అని చెప్పి.
2: లోకల్ బ్రాండ్స్ అన్ని అప్పుడు చాలా ప్రమోట్ చేశారు, ఎందుకంటే అది అయిన తర్వాత మళ్ళా మన ఎకానమీ ఓపెన్ చేశారు 92-93 ఆ టైంలోని. దెన్ దే కేమ్ బ్యాక్ అగైన్.
0: అవును,
1: పెప్సీ ఇవన్నీ వచ్చేసినాయి.
0: సో దేర్ వాస్ ఎ ఎకానమీ డ్రాప్ ఎట్ దట్ పాయింట్ 90s లో, ఎర్లీ 90s లో అనుకుంటా కదా, మళ్ళీ వచ్చింది.
1: జార్జ్ ఫెర్నాండెస్ ఉన్నప్పుడు జార్జ్ కోలాన్ ఫస్ట్ స్టార్ట్, జార్జ్ కోలాన్ పెట్టిన ఫస్ట్ ప్రపోజల్, తర్వాత 77 అని పెట్టింది, చేంజ్ చేసింది.
2: యా
0: చాలా మందికి తెలియదు అమర్నాథ్ గారు, మేము కూడా కొన్ని కొన్ని కొత్త అంటే నేర్చుకుంటాం అలా, వాట్ ఎవర్ 70s లో ఇలా జరిగిన సంగతి మాకు తెలియదు.
1: నేను మార్చడానికి దేశం కాబట్టి సౌత్ ఇండియా మార్చడం చూస్తుంది, అక్కడక్కడ పోయి చూస్తున్నాం.
0: వెరీ నైస్. సో మీది ఫస్ట్ కార్ ఏంటండి అమర్నాథ్ గారు? అంబాసిడరా? హుండే.
1: అంబాసిడర్ నేను కార్ తీసుకునేటప్పటికి అవుట్డేట్ అయిపోయినాయి, హ్యూండే కొంచెం లేటెస్ట్ కార్స్ అని హ్యూండే
0: తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు,
2: చాలా సంతోషం. అదండి, సో ఇండియాలోని మొదటి కారు ఏంటంటారు శ్రీదేవ్ గారు, మీరు ఒప్పుకుంటున్నారా?
0: అంబాసిడరా? హిందుస్థాన్ మోటార్స్ అని చెప్పారు అమర్నాథ్ గారు, ఒప్పేసుకుంటున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అంబాసిడర్, అట్లీస్ట్ మై డాడ్ ఓన్డ్ అంబాసిడర్, సో నాకు తెలిసి, నాకు ఊహ తెలిసి నేను ఎప్పుడు అంబాసిడర్ చూసాను ఫస్ట్ కార్. సో
2: సో అది కరెక్ట్ అండి, కరెక్ట్ ఆన్సర్, హిందుస్థాన్ మోటార్స్. సో జనరల్ మోటార్స్ వెన్ దే స్టార్టెడ్ ఇన్ ఇండియా కొలాబరేషన్ విత్ బిర్లాస్, ఇట్ వాస్ కాల్డ్ హిందుస్థాన్ మోటార్స్. సో బిర్లా ఎస్టాబ్లిష్డ్ హిందుస్థాన్ మోటార్స్ ఇన్ గుజరాత్ లోని ఫస్ట్, తర్వాత వెస్ట్ బెంగాల్ లోకి మారారు. అప్పటిదాకా ఇంపోర్ట్ చేసేవారు, కార్స్ అన్ని ఇంపోర్ట్ చేసేవారు. అండ్ అది అయిన తర్వాత చీఫ్ మినిస్టర్కి, ఐఏఎస్ ఆఫీసర్కి, డిఫెన్స్ పర్సనల్, వీళ్ళందరికీ అంబాసిడర్ ఒకటి ఇచ్చేవారు. ఇట్ వాస్ ద స్టేటస్ సింబల్
0: ఈవెన్ టిల్ టుడే వెన్ ఎనీ మూవీస్ ఆర్ ఎనీవేర్ యు సీ, ఇట్ ఇస్ ఎన్ అంబాసిడర్.
2: కానీ ఒక గొప్పతనం ఏంటంటే అంబాసిడర్ భారతదేశం రోడ్లకి కరెక్ట్ గా తయారు చేశారు, అంటే పార్కులు ఏం పడిపోవు, ఇక్కడ నుంచి ఏ కార్ పట్టుకెళ్ళినా గానీ ఇండియాలోని మన ఎద్దుల బండ్లు పక్కన ఇటు అటు తీసుకెళ్తే 4 పార్ట్లు చేతులకు వస్తాయి, సంచిలో వేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అంబాసిడర్ వాజ్ సంథింగ్ విచ్ స్టూడ్, అంటే ఇట్ వాజ్ రియల్ స్టీల్ అండ్ మేడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్, సో ఇట్ సర్వైవ్డ్ ఇట్స్ టైమ్.
0: ఈవెన్ టిల్ టుడే, లైక్ యు నో, ఇట్ ఇస్ స్టిల్ ది ఓన్లీ వన్ కార్ ఐ థింక్ స్క్రాచెస్ పడ్డా ఏం పడ్డా ఎత్తులు ఎక్కడి నుంచి దూకినా ఏం చేసినా ఇట్ ఈస్ దేర్.
2: ఇంకా ఇందాల ప్రొడక్షన్ లైన్ల గురించి మాట్లాడుకున్నాం కదండి, ఒక ప్రొడక్షన్ లైన్ నుంచి ఇంకో ప్రొడక్షన్ లైన్కి వెళ్ళడం కష్టం అని చెప్పి సో అంబాసిడర్ మొదలెట్టారు 1958లో మొదలెట్టి 2014 దాకా అసలు ఇటు అటు ఏం మార్చకుండా నడిపించారు బాడీని. సో లెట్స్ టేక్ ఎ కాల్. హలో విరిజల్కి స్వాగతం. హలో అండి. హలో లైవ్ ఆన్ ఎయిర్. సునీత గారు చెప్పండి.
0: హాయ్ సునీత గారు. సో సునీత గారు పాఠశాల నుంచి కాల్ చేస్తున్నారు. సో సునీత గారు వెల్కమ్ టు విరిజల్లు అండ్ వింటున్న శ్రోతలందరికీ కూడా సునీత గారు పాఠశాల బేయరీలో స్టార్ట్ చేసినప్పటి నుంచి టీచర్ పిల్లలకి తెలుగు నేర్పించటంలో ఏమంటారంటే ప్రథమంగా పార్ట్ తీసుకున్నారు. సో మరి సునీత గారు మా విరిజల్లుకి స్వాగతం. అండ్ మీరు ఇవాళ అంటే పాఠశాల క్లాసెస్ మొదలైపోయినాయండి, మేము ప్రతివారం చెప్తూనే ఉన్నాము, కానీ ఇవాళ మీరు మాకు ఆన్లైన్లో వచ్చారు కాబట్టి పిల్లలకు తెలుగు ఎందుకు నేర్పించాలి మామూలుగా చాలా మంది పేరెంట్స్ అడుగుతుంటారు. సో దానికి మీరేమంటారు?
3: ఓకే, ముందుగా అందరికి నమస్కారం అండి. విరిజల్లు మీకు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు నేను థ్యాంక్ యూ అండి. అసలు మనం పిల్లలకి తెలుగు
0: చెప్పండి,
3: మన పిల్లలకి తెలుగు ఎందుకు నేర్పించాలి అది అందరికీ తెలుసండి, మన పేరెంట్స్ అందరికీ తెలుసు. కానీ నాకు తెలిసిన విషయాలు నాకున్న అనుభవంతో నేను కొన్ని చెప్తాను మీకు. తెలుగు కేవలం ఒక భాష కాదండి, అది మన మాతృభాష, మన సంస్కృతి, మన సాంప్రదాయం. మన పిల్లలకి ఎక్కడ పెరిగినా ప్రపంచంలో ఏ స్థాయికి వెళ్ళినా కూడా మన తెలుగు తెలుసుకోవటం చాలా ముఖ్యం అన్నమాట. అది మన ముందు తరాలకు అందించడం చాలా అవసరం. అది ఎలా నేర్చుకుంటారు? ఇలా మన పాఠశాల ద్వారా నేర్చుకుంటారు. ఇక్కడ మనం అవకాశాన్ని కల్పిస్తున్నాం పిల్లలకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పిల్లలు తెలుగు నేర్చుకోవటం వల్ల వాళ్ళ తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మలతో వాళ్ళు మంచిగా సులభంగా ప్రేమగా ఉంటారు, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడతారు. దానివల్ల వాళ్ళకి ఏమన్నా కష్టాలు ఉంటే, పిల్లలకి చాలా ఉంటాయండి ప్రాబ్లమ్స్, వాళ్ళు వాటిని వాళ్ళ తాతలతో అమ్మమ్మలతో షేర్ చేసుకుంటారు. ఆ అమ్మమ్మ తాతల వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారనమాట. అది ఒకటి, అది ఒక ముఖ్య విషయం పిల్లలు తెలుగు నేర్చుకోవటానికి. అది ఆ తర్వాత మన పండుగలు ఆచారాలు సాంప్రదాయాలు మనం వాళ్ళకి తెలియజేస్తున్నాం అన్నమాట. పండుగల గురించి వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకి మన పిల్లలకి రెండు భాషలు ఇంపార్టెంట్ అండి, ఒకటి ఇంగ్లీషు ఒకటి తెలుగు. ఇంగ్లీష్ ఏమో మనకు ప్రపంచంతో అనుసంధానం చేస్తే, తెలుగు ఏం చేస్తుందంటే మన కుటుంబంతో మన సంస్కృతితో అనుసంధానం పెంచుతుంది. తల్లిదండ్రులుగా మన బాధ్యత, కరెక్ట్ అవునండి, తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లలకి తెలుగు నేర్పించడమే కాదండి, తెలుగుతో ప్రేమను పెంచాలి ఫస్ట్. ఇంట్లో కొంత సమయం వాళ్ళతో తెలుగులో మాట్లాడాలి. తర్వాత పాటలు కథలు అమ్మమ్మ తాతయ్య చెప్తారండి, వాళ్ళకి అర్థం కాదు, ఇవి నేర్చుకుని ఉంటే కొంచెం వాళ్ళకి ఆ భావం అర్థం అవుతుంది, దాని ద్వారా త్వరగా ఏదైనా నేర్చుకోగలుగుతారు.
0: ఓకే, థ్యాంక్ యూ సునీత గారు. కరెక్ట్, మీరు చెప్పినట్టు ఏంటంటే మన కమ్యూనికేషన్ అనేది పిల్లలకి మన ఫ్యామిలీతోని ఇండియాలో పేరెంట్స్తో కానీ మన పేరెంట్స్తో కానీ మన కజిన్స్తో కానీ వాళ్ళకి అత్త మామయ్యలతో కానీ ఎవరితో అయినా కూడా చాలా మంది పిల్లలు భాష రాకపోవటం వల్ల చాలా యూనో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే. సో
3: చెప్పండి. సరే నేను ఇప్పుడు తెలుగు నేర్పించడం చాలా సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నానని నాకున్న అనుభవం మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు
0: తప్పకుండా అండి, నేనే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ పాఠశాల బేరియాల మొదలైన దగ్గర నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి మీరు పిల్లలకి తెలుగు పాఠాలు చెప్తున్నారు. మీ దగ్గర ప్రతి సంవత్సరము ఒక యూనో ఒక బ్యాచ్ వెళ్తూ ఉంటుంది, కొత్త బ్యాచ్ వస్తూ ఉంటుంది. సో మీరు చూసిన దాంట్లో మీకు మీ అనుభవం ప్రకారం పిల్లలు ఎలా ఫీల్ అవుతారు?
3: ఓకే, అది పిల్లలకి తెలుగు నేర్పుతున్న చాలా ఆనందంగా ఉండేదండి, అది కూడా గర్వంగా కూడా అనిపిస్తుంది. ఒక్కోసారి గత 10 సంవత్సరాల పైగా నేను తెలుగు వెలుగు క్లాసులు బోధిస్తాను. తెలుగులో ఒక వెలుగు క్లాస్ అనేది నేను చెప్తాను, అది లాస్ట్ ఫైనల్ అనమాట. వాళ్ళు అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను నా చేతుల మీద 10 సంవత్సరాల నుంచి 10 బ్యాచెస్ వెళ్ళిపోయినాయండి. మొదట్లో పిల్లలకి తెలుగు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉండేదండి. కానీ నెమ్మదిగా వాళ్ళకి ఒక్కొక్క లెవెల్లో కథలు, పాటలు, పద్యాలు, ఆటలు మరియు రోజు వారి వాళ్ళతో చెప్పటమే కాకుండా వాళ్ళతో పాటు టీచర్ కూడా ఆటలు ఆడటము అలా డాన్స్ అలా అన్ని చేసి చెప్పేదన్నమాట. అలా చెప్పడం వల్ల వాళ్ళకి ఆసక్తి ఎక్కువైపోయేది నేర్చుకోవాలి నేను అనేది. దాంతో ఇంట్రెస్ట్ గా క్లాస్ వచ్చేవాళ్ళు. అది ఒక క్లాస్ లాగా వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ఏదో పార్క్ వెళ్తున్నట్లు ఎలా వచ్చేవాళ్ళు, వచ్చి నేర్చుకునేవాళ్ళు. నేను గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు తెలుగులో మాట్లాడటం ప్రారంభించినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు వారి ముఖాల్లో కొంచెం ఆనందం కనిపించేది, ఏదో కొత్తది నేర్చుకుంటున్నానని. మొదట ఒక చిన్న పదం మాట్లాడినా పిల్లలు కొంతకాలానికి పూర్తి వాక్యాలు మాట్లాడటం మొదలు పెట్టేసేవాళ్ళు. అది ఒక టీచర్ నాకు చాలా హ్యాపీ అనిపించేదండి. తెలుగు నేర్చుకోవడం వల్ల పిల్లలు కేవలం ఒక భాషను మాత్రమే నేర్చుకోవటం కాదండి, మన సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకున్నారు. తల్లిదండ్రుల సహకారం కూడా చాలా ముఖ్యమైనది. సరే మా తెలుగు క్లాస్కి వచ్చేటప్పటికి అన్ని లెవెల్స్ దాటి లాస్ట్ తెలుగు క్లాస్కి వచ్చేటప్పటికి వాళ్ళు చదవటం వస్తుంది, రాయటం వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మనం ఏదన్నా ఒక టాపిక్ ఇస్తే, ఓకే సంక్రాంతి పండుగ గురించి రాయండి అన్నాము అంటే, వాళ్ళు ఒక పారాగ్రాఫ్ తో వదిలిపెట్టండి, పెద్ద పెద్ద చార్ట్స్ తయారు చేసేసి ఓకే మన కల్చర్ ని, మన సంస్కృతిని, సాంప్రదాయాలు అన్ని దానిలో నింపేస్తారండి. ఓ పక్కన డ్రాయింగ్స్ వేస్తారు, ఒక పక్కన ఇట్లా పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ రాసేసి తీసుకొస్తారు అన్నమాట. సంక్రాంతి ఏంటి అని తెలియని విషయాలు కూడా దానిలో చాలా చాలా ద్వారా అండి. గూగుల్లో రీసెర్చ్ చేస్తారు, తర్వాత ఎన్సైక్లోపీడియా అన్ని వాళ్ళు అన్ని వాళ్ళకి అందుబాటులో ఉన్న అన్నిటినీ వాడి వాళ్ళు మనకు ఒక నాకు ఒక పెద్ద తయారు చేస్తారు. సరే నేను ఇట్లా వెయిట్ చేస్తానా, తర్వాత తర్వాత ఎప్పుడు మాకు ప్రాజెక్ట్ వర్క్ ఇంకా ఇవ్వలేదు ఏంటి టీచర్ అని పిల్లలు అది అంత ఇంట్రెస్ట్ వస్తారండి ఫైనల్ స్టేజ్ లో.
0: వెరీ నైస్.
3: అది ఫైనల్ లెవెల్ తెలుగు క్లాస్ వచ్చేటప్పటికి
0: క్లాస్.
3: ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో మంది పిల్లలు తెలుగుని నేర్చుకున్నారండి. ఇప్పుడు ఎంతో చక్కగా మాట్లాడటం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. బయట పిల్లలు కనిపించినప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతలతో ఉన్నప్పుడు, ఓ మా తెలుగు టీచర్, మా తెలుగు టీచర్ సునీత ఆంటీ అని చెప్తారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
0: ఐఎమ్ షూర్ అండి, పిల్లలు అలా
3: మాట్లాడేటప్పుడు
0: చాలా బాగుంటుంది.
3: అవును, భవిష్యత్ తరాలకు మన మాతృభాషను అందించడంలో నా వంతు కృషి నేను చేస్తున్నానండి, ఒక గొప్ప బాధ్యతగా భావిస్తున్నాను దీన్ని. అలానే మీరు కూడా పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లల్ని తెలుగు నేర్పించడానికి మీ వంతు సహకారం మీరు చేయండి. ఇప్పటి వరకు మీరు చేస్తానే ఉన్నారు, మీ సహకారం లేకపోతే ఈ పాఠశాల ఇంత వృద్ధిలోకి రాదు. మీ వంతు సహకారం చేస్తున్నాను. ముందు ముందు కూడా మీరు మీ పిల్లలకి తెలుగు నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు కలిగించి వాళ్ళని తెలుగులో, మీ తెలుగులో మీరు క్లాస్ పాఠశాలలో మీరు పెట్టి మీ తెలుగుని మీ పిల్లలకి అందించండి. మీ సంస్కృతిని, మీ కుటుంబ కథను, మీ మూలాన్ని అన్ని మీ పిల్లలకి, మీ భవిష్యత్తు తరాలకి అందుబాటులో ఉండేటట్లు మీరు మీరే అందించాలి. అది మీ బాధ్యత.
0: బాగా చెప్పారు సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ విరజల్లో వచ్చి మా శ్రోతలందరికి కూడా తెలుగు గురించి, వాళ్ళు తెలుగు అంటే నేర్చుకోవటం వల్ల వచ్చే ప్రాముఖ్యత గురించి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి అదండి, విరజల్లు శ్రోతలందరూ కూడా మీ పిల్లలకి తెలుగు నేర్పించాలంటే bata.org వెళ్ళొచ్చు, అండ్ పాఠశాల వెబ్సైట్ కి వెళ్ళి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. క్లాసెస్ ప్రారంభం అయిపోయినాయి. స్కూల్ కరికులం డేట్స్ ప్రకారమే క్లాసెస్ కూడా జరుగుతాయి, అండ్ అన్ని సిటీస్లో కూడా ఉన్నాయి. సాటర్డే అండ్ సండే మీకు ఏ సిటీలో ఏ టైమింగ్ కుదురుతుందో ఒకసారి చూసుకుని దాన్ని బట్టి క్లాసెస్ నేర్పించండి. థ్యాంక్ యూ సునీత గారు. సో లెట్స్ టేక్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్, విల్ బి రైట్ బ్యాక్.
2: శ్రీదేవ్ గారు,
4: ఆర్ యు ఎ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్? డు యు నో హౌ టు ఇంక్రీజ్ యువర్ వెల్త్? హాయ్, దిస్ ఇస్ సత్య దాసరి. ఐ హెల్ప్ క్లయింట్స్ టు బిల్డ్ వెల్త్ లెవరేజింగ్ ట్యాక్స్ స్ట్రాటజీస్. కాల్ మీ టు హెల్ప్ యూ.
5: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagrajhomes.com. ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కల నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్ డాట్ కామ్ ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, మైసూర్, మ్యాంగ్లూర్, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్ అన్ ఈవెంట్ బై my square feet.
4: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. సో ఇవాళ మనం కార్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఇండియాలో ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఇస్ Hindustan Motors and first car, that car is Ambassador. So Satish garu, mana Ambassador gunchi maatladta ekkadiko vellamu Ambassador tarvata.
5: సో అంబాసిడర్ లోని ప్రొడక్షన్ లైన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అప్పుడు కంటిన్యూస్ గా 56 ఏళ్ళు అదే ప్రొడక్షన్ లైన్ మీద కార్లు తీసి తీసి తీసి, అంటే ఏం మార్చకుండా సేమ్, అంటే ఇక్కడ కార్ పెడితే 50 ఏళ్ల ముందట 56 ఏళ్ల ముందట ఏం ప్రోడక్ట్ వచ్చిందో ఇవాళ కూడా అదే ప్రోడక్ట్ వచ్చేలా మేనేజ్ చేసారు.
4: ఆ కన్సిస్టెన్సీని వరల్డ్ లో ఎవరు బీట్ చేయలేదు.
5: అండ్ ఇట్ వాస్ ఓటెడ్ ద బెస్ట్ టాక్సీ ఇన్ ద వరల్డ్ ఇట.
4: బట్ కానీ అండి, నాకు గుర్తుండి అంబాసిడర్ పాతకాలంలో వెనకాల సీట్ అయితే ఇట్స్ లైక్ ఒక సోఫా, సోఫాలో కూర్చున్నట్టుండేది హ్యాపీగా. అండ్ కొంచెం దాని అంటే ఓవర్ ద ఇయర్స్ లోపల కర్టెన్స్ పెట్టి డెకరేట్ చేసి అండ్ అలా ఉండేది. అండ్ ఏసీ వచ్చిన తర్వాత రూఫ్ అంతా కొంచెం మార్చి ఏదో చాలా బాగుండేది. నాకైతే నాకు బాగా చాలా స్పేషియస్ గా కూడా అనిపించేది ఇప్పుడు కార్ల.
5: మీరు అనగానే ఒక సినిమా గుర్తుకొచ్చింది, అనుకోకుండా ఒక రోజు అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలోని ఒకడు ఎక్కడో ఒక ఇదేంటి టాక్సీ డ్రైవర్ ని ఒక పోలీస్ వాడు ఆపుతాడు ఎక్కడో ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడో హైదరాబాద్ లోని. ఆపి ఏంటి లైసెన్స్ ఏంటి అంటే ఇవన్నీ లేవు సార్, లేవు సార్ అంటే ముందు మనుషులు దించి కార్లో జనగానే వెనకాల నుంచి 12 మంది, ముందు నుంచి 6 దిగుతారు. ఒరే ఇంతమందిని దీంట్లో ఎలా కుక్కేవరా అంటారు. నాకు గుర్తున్నది అదే, అంబాసిడర్ లో ఎంత మందినన్నా కుక్కచ్చు అనేసి నాకు గుర్తుండవచ్చు.
4: ముగ్గురు కూర్చునే వాళ్ళు వెనక కార్ కార్ సీట్ సిస్టమ్ లేదు కదా, మన ముగ్గురు కూర్చుంటే మన మీద ముగ్గురు పిల్లలు కూర్చోవచ్చు.
5: ముగ్గురు ఒళ్ళో కూర్చునేవారు, ఆ తర్వాత సైడ్ యాంగిల్ లో ఇద్దరు కూర్చునేవారు, ఎనమండ కూడా వెనకాల అయిపోయేది. 8 ఈస్ లైక్ ద స్టాండర్డ్ నంబరు. ముందు ఇంకా 4, ఆ డ్రైవర్ ఒక కాలు బయట పెట్టి
4: అప్పుడు కార్స్ లో దోస్ ఆర్ ద గుడ్ మెమరీస్. ఒక ఫ్యామిలీ పెళ్లికి వెళ్ళాలంటే మొత్తం ఫ్యామిలీ దాంట్లో వచ్చేవాళ్ళు హ్యాపీగా.
5: ఓకే అంబాసిడర్ అండి. సో ఇవన్నీ మనం కార్ల గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ కార్లు మారడానికి అంటే ఇంత పాపులర్ అవడానికి కారణం ఏంటంటే, ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు మన యుఎస్ ప్రెసిడెంట్, 1956 లోని ప్రెసిడెంట్ డ్వైట్ ఐసెన్హవర్ గారు. హీ సైన్డ్ బేసికలీ ఏ కాంట్రాక్ట్ సేయింగ్ దట్ 47,000 మైళ్ళు మొత్తం దేశం మొత్తాన్ని కనెక్ట్ చేసి, అంటే ఏం చేశాడంటే ఇఫ్ యూ రియలీ లుక్ యాట్ ఇట్, అమెరికా మ్యాప్ తీసుకున్నాడు, వర్టికల్గా ఒక 6 గీతలు, హారిజాంటల్గా 6 గీతలు వేసి మీరు రోడ్లు వేయండి రా అని చెప్తారు. సో అది కూడా ఎందుకు చేశారంటే వీళ్ళందరూ వరల్డ్ వార్ 2 నుంచి వెనక్కి వచ్చారు. సో చాలా మంది సోల్జర్స్ అప్పుడు రిక్రూట్ చేశారు వరల్డ్ వార్ టూకి, అండ్ దే కేమ్ బ్యాక్ అండ్ దే డిడ్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ. సో వాళ్ళందరినీ పనిలో పెట్టాలని చెప్పి ఫ్రీవేల్ వేయించారు. అందుకే ఇవాళ మనం ఇంత ధారాళంగా ఫ్రీవేల్ మీద ఇంటర్స్టేట్ 5, 15 సో అడ్డగా అన్ని ఇదేంటి
4: సారీ
5: నార్త్ టు సౌత్ ఈజ్ ఆల్ ఇదండి ఆడ్ నంబర్స్, ఈస్ట్ టు వెస్ట్ ఆర్ ఈస్ట్ టు వెస్ట్ ఈజ్ ఆల్ ఈవెన్ నంబర్స్. సో 5, 10, 5, 15, 25 అలాగా, అలాగే 10, 20 అవన్నీ అడ్డగా. సో అది ఆ ప్రోగ్రామ్ కి ఒక పేరు ఉంది. ఓకే, ఆ ప్రోగ్రామ్కి ఒక పేరు ఉంది, దాని పేరు ఏంటి? సో I'm asking the question. It is about President Dwight Eisenhower, who signed saying that entire across USA you have to build this. And what was that massive infrastructure project called? I'll give you 4 options. One is Route 66. Another one is Interstate Highway System, Lincoln Highway, Pacific Coast Highway. Okay, these are the 4 options. So Route 66, Interstate Highway, Lincoln Highway and Pacific Coast Highway. What is the correct answer? So please give us a call. And the number to call us is 877-265-5992. The number again, 877-265-5992. Today we ran out of time a little bit, so we'll take a small commercial break and be right back. Oka chinna vaanijya viraman teeskuni venakku vastam.
2: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సిందేంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. మంత్రా ఇండియా 288 క్యాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటెన్ వ్యూ. 70+ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లే ఓవెన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. For more details, visit MantraIndiaUSA.com. Mantra India. Mantra India.
6: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services, all in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
7: MyPursu, one app. All services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
8: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
9: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట. ఇప్పుడు మీ ఇంట్లో
10: నాగరాజ్ అన్నయ్య. Here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
11: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
10: That is a game changer. Call Nagraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagrajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లుకలా నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్.com ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, మైసూర్, మంగళూరు, వైజాగ్, విజయవాడ, కోచి, కోరికోడ్ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో శాంటా క్లారాలో 3rd and 4th October, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 AM to 8 PM, ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్, అన్ ఈవెంట్ బై My Square Feet.
4: Welcome back to Virijallu. Meeru vintunnaru Ashtachamma Sridevi and Satish. And much waited every month, there is a karaoke program happening in Biryani Junction. And Bata and AIA Karaoke is back again on October 3rd, this Saturday at 5 p.m. And the venue is Biryani Junction. And మీకు పాటలు పాటలు పాడాలనున్నా పాడించాలనున్నా చక్కగా ఒక సాయంత్రం ఫ్రెండ్స్తో గడిపి పాటలు వింటూ మంచి డిన్నర్ చేస్తూ సరదాగా గడపాలనున్నా కూడా దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ అండి. ఎవ్రీ మంత్ అండ్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద కిడ్స్ అండ్ సింగర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సింగ్. సో డోంట్ వెయిట్, గో టు bata.org అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఆర్ రిజిస్టర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ ద కెరియోకి ప్రోగ్రామ్ ఆన్ అక్టోబర్ 3rd అట్ 5 o'clock ఇన్ బిర్యానీ జంక్షన్.
5: అదండి, ఇందాల మేము అడిగాము ప్రశ్న, అమెరికాలోని ఫ్రీవేస్ అన్ని కట్టిన దాన్ని ఆ సిస్టమ్ని ఏమంటారు అనేసి ఆన్సర్ చెప్పేద్దాం శ్రీదేవి గారు. ఇంటర్స్టేట్ హైవే సిస్టమ్ ఈజ్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ అండ్ అఫీషియల్ ఇట్స్ కాల్డ్ డ్వైట్ డి ఐసెన్హవర్ నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్స్టేట్ అండ్ డిఫెన్స్ హైవేస్. అండ్ ఇది వరల్డ్ వార్ టూ అప్పుడు చెప్పినట్టుగా హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ బై జర్మనీస్ ఆటోబాన్. ఆటోబాన్ అనే నెట్వర్క్ ఉంది జర్మనీలో చూశారు ప్రెసిడెంట్ గారు, విచ్ అలౌడ్ రాపిడ్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద కంట్రీ. అంటే యుద్ధం అప్పుడు ఇట్ దేవర్ ఏబుల్ టు మూవ్ ఫాస్టర్ జస్ట్ బికాస్ దే హ్యాడ్, సో దాట్ ఇన్స్పైర్డ్ హిమ్. అండ్ అట్ దట్ టైమ్, డ్యూరింగ్ దట్ టైమ్, 25 billion వాజ్ అలొకేటెడ్ టు కన్స్ట్రక్ట్ దీస్ ఫ్రీవేస్. సో అండ్ దే ఫాలో ఎ మ్యాథమెటికల్ గ్రిడ్, లైక్ ఐ సెడ్ ఆడ్ నంబర్స్ ఆర్ లైక్ I5 నుంచి I95 దాకా ఉన్నాయి అండ్ రన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. అండ్ ఈవెన్ నంబర్స్ I10 నుంచి I90 వరకు రన్ ఈస్ట్ టు వెస్ట్. లోవర్ నంబర్స్ ఇన్ దాట్ స్టార్ట్ ఇన్ ద వెస్ట్ అండ్ సౌత్, వైల్ హైయర్ నంబర్స్ ఆర్ ఇన్ ద ఈస్ట్ అండ్ నార్త్. సో శాన్ ఫ్రాన్సిస్కోలోని 80 పట్టుకుంటే మీరు న్యూయార్క్ వెళ్ళిపోవచ్చండి, నడిపే ఓపికే ఉండాలి గాని. అంటే అండ్ నాకు తెలిసిన మా మిత్రుడు ఒకడు చేశాడు 2.5 రోజులు టకా టకా ఎక్కడ నిద్రపోకుండా, అంటే కాసేపు నిద్రపోయాడు గానీ, బట్ హీ ట్రైడ్, బట్ ఐ థింక్ హీ డిడ్ లైక్ 4 hours ఆఫ్ స్లీప్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ అండ్ హీ డ్రోవ్ ఆల్ ద వే ఫ్రమ్ దేర్ టు హియర్.
4: నేను
5: పడుకున్నాడు
4: తీసుకుని అండి 2-3 days లో మొత్తం, మాక్సిమం 3 days లో దే రీచ్.
5: సో వీటన్నిటిలోని ఫ్రీవేల్ అన్నిటిలోని చూస్తే కనుక ఇంటర్ స్టేట్ I-90 ఈజ్ ద లాంగెస్ట్ వన్, ఇస్ అరౌండ్ 3,000 miles ఫ్రమ్ సియాటల్ వాషింగ్టన్ నుంచి బాస్టన్ దాకా వెళ్తుంది. సో దాట్ ఈస్ ద లాంగెస్ట్ ఐ వుడ్ సే ఫ్రీవే అవైలబుల్ ఫర్ అస్ ఇన్ ద US అండ్ ఇట్స్ అరౌండ్ 3,000 miles. అదండి మీరు వింటున్న రాష్ట్రచమ, మీ హోస్ సతీష్ ఇంకా శ్రీదేవి తోటి. ప్రతి బుధవారం సాయంత్రం 7 నుంచి 8 వరకు వినవచ్చు. ఈ రోజు మనం కార్ల గురించి మాట్లాడుకుంటున్నాము. మనం వి టాక్డ్ అబౌట్ ద హిస్టరీ, హౌ ఫోర్డ్ స్టార్టెడ్ ఇట్, దెన్ అంబాసిడర్ ఇండియాలోని ఎలాగా, ఇంకా టెస్లా కార్ మోడల్స్ పేర్లు ఏంటి అని అడిగాను ఎవరు
4: అదే అడుగుదాం అనుకున్నా. మీరు అడిగారు ఆ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేయలేదు. ఎంతమంది టెస్లా, ఎవ్రీ అదర్ కార్ ఇస్ టెస్లా అండ్ ఎవ్రీ అదర్ టెస్లా ఇస్ ఇండియన్ ఓన్ కార్.
5: అవునా? ఓకే,
4: that's what I see in, at least in I live in Fremont, that's what I see.
5: Yeah అవునండి, టెస్లా లేకపోతే మన ఇదేంటి బాలయ్య సినిమాలకి టెస్లా రోడ్ షోలు కూడా జరుగుతున్నాయి. ఐ థింక్ డాలస్ ఆర్ సమ్వేర్ ఐ థింక్ ఐ రిమెంబర్ సీయింగ్ సమ్ ఇన్స్టాగ్రామ్ వీడియో వేర్ దే డిడ్ రోడ్ షో ఫర్ యూనో సమ్ మూవీ హీరో. సో దాంట్లో టెస్లాలు అన్ని వచ్చాయి అండ్ సపోజ్ యూ కెన్ ప్రోగ్రామ్ దెమ్. అదండి,
4: yeah, this technology has improved so much, they are doing so much with it. Then we had AIA had a Tesla almost in Indian Independence Day Rojana, and they had a Tesla parade kind of a thing also.
5: Oh, okay. So there was ఇంకోటి ఉందండి, మీరు కనుక AIA ఇండియా AIA పరేడ్ కు వస్తే కనుక టెస్లా డస్ హ్యావ్ టెస్ట్ డ్రైవ్ ఆప్షన్ దేర్. ఐ యు నో యూస్ దాట్ వన్స్ వేర్ యూ కెన్ గెట్ ఇన్ టు ఎ సైబర్ ట్రక్ అండ్ యూ కెన్ జస్ట్ డ్రైవ్ అరౌండ్. సో యూ కెన్ ష్యూర్లీ డూ దాట్, దే డూ షో అప్ దేర్. సో అదే,
4: అండ్ ఆల్సో AIA and 92.3 FM presents Dasara Diwali Dhamaka happening on October 17th in the Pleasanton Fairgrounds. So nenu show mundara chaala cheppanu em untayi Dasara Diwali program lo ani. Of course morning to evening culture program untundandi, ante kaakunda Mahamangala Arati and Radha Yatra and Sindur Khela, Hanuman Chalis this time, and of course lot of pillalaki games kuda unnai, chess and carams games kuda unnai. Ante kaakunda 40 feet Ravan Dahan and followed by fireworks and lot of vendor booths and lot of food booths. And morning meer chakaga ready ayi vachesthe 11 o'clock night 11 o'clock varaku, you name it they have it. And of course garba and dhandia ఇవన్నీ కూడా ఉన్నాయి. సో గో టు aiaevents.org అండ్ గెట్ యువర్ టికెట్స్ అండ్ ఎంట్రీ టికెట్ ఇస్ వెరీ మినిమల్ సో గెట్ యువర్ టికెట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ ఉంటాయి. సో గో టు ద వెబ్సైట్ aiaevents.org.
5: సో అదండి శ్రీదేవి గారు, ఈ రోజుకి ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఇట్స్ అబౌట్ టైం టు ర్యాప్ అప్. సో శ్రోతలందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వింటున్నందుకు. మమ్మల్ని ప్రతివారం కాల్ చేస్తూ ఉండండి, మేము ఇక్కడే ఉంటాం. వచ్చే మళ్ళా బుధవారం నాడు ఇదే ఛానల్లోని ఇక్కడే కలుద్దాం సాయంత్రం 7:00 అష్టాచమ్మాలోని. నేను సతీష్
4: అండ్ శ్రీదేవి సైనింగ్ ఆఫ్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏమిటో మన కాసు ఎట్లా వచ్చాడంటే ఏసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kudhi sonu. Hey, kitak kitak lepi kattu mogi poti taunu. Hey, salam kuttu chillam kuttu manate ra place. Hey, teen maru yella kutti penchu zara dosu.
1: Hey, don't stop dancing. Ponagalu loading.
0: Don't stop dancing. Abba,

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing.

stop dancing, Bonacalo Learning.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Ricky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Good morning, America. Good old-fashioned summertime showers.
7: Again, we're looking today at...
8: Good morning.
7: Good morning.
8: What's the best?
7: Scraping your house.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Ilane undipothe bagundi kada.
10: Undipodam.
9: Ela, time ayipothundi kada. అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: చిన్నదా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestunte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: www.lowestflightfares.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నోరు ఈ వెన్నెల నువ్వు నేను ఎలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

చిన్న సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు నలభయో ఏటి నీళ్ళు వోసుకుందంట. రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళని వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ ఆ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెల్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: నువ్వు ఎప్పుడు వ్యాన్ కడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కడుతున్నాడు, మన ముసలం అయిపోయినా వ్యాన్ కడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
8: చెప్పలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడిపక్కలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏంటిది?
1: తెలుగు పాట.
0: ఈ మధ్య విండలేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పద్ధతులేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్ Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: పాకం
1: కాలి ఆ ఊరు ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్.

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: చేయడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఫ్లైట్ టికెట్స్ మీద బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? కాల్ ట్రావెలోపాడ్, ట్రావెలోపాడ్ అండ్ గెట్ ద లోయెస్ట్ ఫేర్ విత్ 100% సాటిస్ఫాక్షన్. హరి, లిమిటెడ్ స్పెషల్ సేల్ ఆన్ సమ్మర్ ట్రావెల్, అవైలబుల్ ఓన్లీ ఆన్ ఫోన్.
6: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
7: తిరగడదు.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho

0: values and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
1: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: రేడియోలో మన దాసు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kudi sonu. Hey, kirak kirak lepi kattu mogi poti downu. Hey, salam kattu chillam kattu manate raplesu. Hey, teen maru yella kattu penchu zara dosu.
1: Hey, don't stop dancing. Ponagalu loading.

0: Hey, don't stop dancing. Bonacano learning.
1: Loading!

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: గుప్తంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-26.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu panikirani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadi kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Inkendi.
10: Maatalo bade chusukaladame. Millu kodu ichchinade.
9: Oh. Kamsamida.
10: Kamsamida na? Ante?
9: Korean lo thanks an artham.
10: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని డోల్మి అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.